అష్టపది సంత సాంగ అంతర్ప్రబ్ఠా నా ప్రభు కలగమిఠా సగల సుమిగ్రి ఏకస్కటమా హే అనకరంగ నాన్న దృష్టా హే నవనితి అమృత ప్రభు కా నామ దేహి మహిస్క విశ్రామ సోన సమాద అనహత నాద కహన జయ చర్జ బస్మాద తిన దేఖ్యా జిసే ఆప్ దిఖాయి నానక తిస్ జన సో జీ పాయి సో అంతర్ సో బాహర్ అనంత కడకడ బ్యా ప్రహయా భగవంత తర్ణ మహయ ఆకాశ పయాల సర్వలోక పూర్ణ ప్రతపాల బాణతన ప్రభత పార బ్రహ్మ జాసీ అజ్ఞాత స కర్మ పౌన్ పాణీ బసంతర్ మాహే చార కుణ దిశ సమాహే జస్తే పెన్న నహి కోఠావ్ గురుప్రసాద నానక సుఖ పావ్ వేద ప్రాణ సిమృత మహ దేఖ సస్యర్ సూర్ నక్షత్ర మహ ఏక బాణీ ప్రభు కీ సబ్ కో బోల ఆప అడోల్ న కభూ డోల సర్వ కళాకర ఖేల ఖేల మోల్ న పాయ గుణ అమోల సర్వ జ్యోత్ మహ జాకి జ్యోత ధార స్వామీ యోత్ పోత గురుప్రసాద పరమ కా నాస నానక తిన్మయ హో బిసాస సంత జనా కా పేఖన్ సబ్ బ్రహ్మ సంత జనా కే హృదయ సబ్ ధర్మ సంత జనా సునే సో బచన సర్వే అపి రామ సంగరచన జిన జాత తిస్కీ రహత సత్ బచన సాధు సబ్ కహత జో జో హోయ సోయ సుఖ మాన కర్ణ కరావణ హార ప్రభ జానై అంతర్ బసే బార పియో హి నానక దర్శన దేఖ సబ్ మోహి ఆప సత్ కియా సబ్ సత్ తిస్ ప్రభ తిస్ సగలీ ఉత్పత్ తిస్ భావే తా కరే విస్తార తిస్ భావే తా ఏకంకార అనక కళా లఖీ నా జాయ జిస్ భావే తిస్ లయ మిలాయ కవన్ నికట కవన కహియే దూర ఆపే ఆప భరపూర అంతర్గత జిస ఆప జన ఆయే నానక తిస్ జన ఆప బుజాయే సర్వ భూత ఆప వర్తారా సర్వనారాయణ ఆపేఖణ హార సగల సమగ్రీ జా కాతనా అపణ జా సాప హి సునా ఆవణ జాన ఖేల బనాయా ఆజ్ఞాకారి కి నిమాయా సబ్ కే మద అలిప్ తో రహే జో కిష్ కహనా సో ఆపే కహే ਆਗਿਆ ਆਵੇ ਆਗਿਆ ਜਾਏ ਨਾਨਕ ਜਾ ਭਾਵੇ ਤਾ ਲੈ ਸਮਾਏ ਇਸਤੇ ਹੋਏ ਸਨਾਹੀ ਬੋਰਾ ਓਰੇ ਕਹੋ ਕਿਨੇ ਕਸ਼ ਕਰਾ ਹਾ ਭਲਾ ਕਰ ਤੂ ਤਿਆਤ ਨੀਕੀ ਆਪੇ ਜਾਣੇ ਆਪਣੇ ਜੀ ਕੀ ਆਪ ਸਾਜ ਧਾਰੀ ਸਭ ਸਾਚ ਉਤਪੁੱਤ ਆਪਣ ਸੰਗਰਾਚ ਤਾ ਕਿ ਗਤ ਮਿਤ ਕਹੀ ਨਾ ਜਾਏ ਦੁਸਰ ਹੋਏ ਤਾ ਸੋਝੀ ਪਾਏ ਜਿਸਕਾ ਕੀਆ ਸਭ ਪ੍ਰਵਾਨ ਗੁਰਪ੍ਰਸਾਦ ਨਾਨਕ ਕਿਹੋ ਜਾਣ ਜੋ ਜਾਣੇ ਤਿਸਰਾ ਸੁਖ ਹੋਏ ਆਪ ਮਿਲਾਏ ਲੈ ਪ੍ਰਭ ਸੋਏ ਓਹ ਤਨਵੰਤ ਕੁਲਵੰਤ ਪਤਵੰਤ ਜੀਵਨ ਮੁਕਤ ਜਿਸ ਹਿਰਦੈ ਭਗਵੰਤ ਧਨ ਧਨ ਧਨ ਜਨ ਆਇਆ ਜਿਸ ਪ੍ਰਸਾਰ ਸਭ ਜਗਤ ਰਾਇਆ ਜਨ ਆਵਨ ਕਹਿ ਸਵਾਓ ਜਨ ਕੇ ਸੰਗ ਚਿਤ ਆਵੇ ਨਾਓ।